దీర్ఘాదరిగా తిరిగిడత కథ దింధ జుమకు జుమకు జన జుమకు జన జుమకు జుమకు దింధ దింధ ఆ జుమకు జుమకు దింధ ఇందా సగరిగ.

0: దుండరిగడత కదా
1: గరిజం
0: పరిగడతా
1: పరని
0: పరిగడతాయి
1: తగదిరి మగ గగ పప పప మద పపరి మద పప రమని దసనిరి దగరి మద తిక్కని దనిదం తగదిరి తరి తనిదా దరి తనిదా దనిదా రిగ